బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాంత దిచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు, ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పల పోతారు, చిత్తర పోతారు, నాను కూడా సజ్జారు.